త్రికాలం చౌక మధ్యమ ధృత చౌక త క ధీమి త క ధీమి త క ధీమి త క ధీమి మధ్యమ